తత్ర భిక్షవో సమాదహం సు చిత్తం అత్తనో ఉజుకమకం సు సారథివ నిత్తాని గహిత్వా ఇంద్రియాని రక్షంతి పండితాతి అత్